0: వసర అను ఒక విశ్వాసే
1: మొబిటెల్ విత్ ఇన్ సామ్సంగ్ గెలాక్సీ A06 స్మార్ట్ ఫోన్ నిక రూపాయల్ పాలుస్తా సెకసే హటకట పుద్గలిక సహా రాజ్యాంశే సీలు సేవకైన్ హట దెన్ లబాగత హెకి వెడి విస్తర సందహా www.slt.mobitel.lk విత పివిసెన్న 17 17 మతన్న కొందేసి సహితాయి
2: తాతే మీ సల్లి తియాగన్నకో
3: దెన్ ఓ నేడువ యూనియన్ బ్యాంకు పెన్షన్ లోన్ ఎకెన్ మమ పెళ్ళతవాన పటం గత్తని
4: విశ్రామ జీవితే బరక్ నొవి బలయక్ కరగన్న రాజ్య సేవక ఒబట రూపాయల్ మిలిన అటక్ తక్వా అన్నయ యూనియన్ బ్యాంక్ పెన్షన్ లోన్
2: పృథువీంద అంగారుట రేల్ పార ఒన్న హొమ తమై మగే పుతా హితన్నే హరి లుకువట స్మార్ట్ విధిహట దరువంట లోకే లుకువట పేనకొట అపి ఏకట లాస్తి వెన్నోనే యకట ప్రోటీన్ ఎతులు వెదకత్ పోష పదార్థ రసక్ సమగ మానసిక క్రియాకారిత్వయ ప్రతిశక్తికరణ పద్ధతయ శారీరక వరదనయ ఆహార జీర్ణయ సామాన్య దృష్టి వెని వరదనీ వెదకత్ అంశ పహకిన్ వెడిన దరువంట ఉదవ్వెన ఎన్కపీడియా ప్రో MFGM అద లుకువట హితన పొట్టన్గే స్మార్ట్ సోదానమ వెడి విస్తర సందహా ఎసరం పరీక్ష కర బలన్న
5: ඇයි ෂුගර් කියලා මූණෙන්නගෙන සෙවනගල මතුමේහ හරණී කැප්සූල් අරගෙන සතුටින් ඉන්න අපේ වෙතකම අපේ උරුමය 40 වසරක අභිමානය සෙවනගල ආයුර්වේද 0947 31 33 540
6: බුද්ධගයාවේදී ඔබේ දෝතින් සකස් කරන කිරියාහාර පින්කම් සහ දානශීල භාවනා පුරන්නට සුදුසුම තැන ට්‍රැවල්නෙත් පිටත්වීම අගෝස්තු සිට දෙසැම්බර් අමතන්න 0112-863-363-076-716-7872
7: අතිශය ප්‍රථම කණ්ඩායම් තරඟ වටය DJ Kiza Samagin, DJ Vaas, DJ Zaira Samagin, DJ Taru, NetFM DJ Night, Face to Face Attack Show, Hitter and Navigator.
8: Brought to you by Rasa Nahara Pinayanu My Cola Vethin, My Guava, My Tamarind, My Blueberry Atulu Rasa Pilla, Heels, Cargills, Apico, Satosa, Supiri Velanda Salvalin, My Cola, Aperate, Apemadea.
7: NetFM DJ Night.
9: SLT Mobitel Fiber නිසා දැන් හැම ගෙදරම නොවෙනස් අධිවේගයෙන් සුපිරියටම fiber fit. ඔක්කොම devices connect කරන්න. Gaming වලට low latency, fast and stable, unlimited තෝරගන්න package රසක්. ඔබේ ගෙදර අදම fiber fit කරගන්න.
10: වේලාව ඔබ වෙත ගෙන එන්නේ.
11: Cinderella වගේ මන්නම් ඉන්නේ මම බේර ගන්න කවුරුත් යනකම්.
12: අපේ දරුවන් අපට වඩා ඉදිරියෙන්. ඉතින් ඇගේ කතාව ලියන්න ඇයට ඉදහරින්න commercial credit
13: වෙලාව 12යි විනාඩි 44යි
14: මේ හස්බන්ඩ්
15: මොකද වයිෆ්
14: ඔයාගේ ex girlfriend උයි මමයි චන්දි ඉල්ලුවතින් ඔයා කාටද චන්ද දෙන්නේ
15: වෙන කාටද වයිෆ් ඔයාට
14: අදත් වැරද්දුවානේ චන්දි ඉල්ලනවා වගේ මෝඩ වැඩක් මම කරයි කියලා හිතනවද? ඒ වගේ මෝඩ වැඩ කරන්නේ ඔයාගේ ex girlfriend මා තමයි.

మధ్యమ మహేశ్వర రూపం సవస విష్ణు రూపం ఓం జయ కటకటత్త వికట మరణ తర భేరియన్ కుజ సంగీత భరణ మమ దేహ నాయక సిద్ధి బల మమ దేహ నాయక.